బ్లాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాంత విచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు, ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పర పోతారు, తిత్తర పోతారు, నాను కూడా రజ్జత